ఆడిన దివ్యవాదంతా ఆడిన మాటను దప్పడను చూని తెలుగు తల్లి అప్పుడే కొడతారు. ఆడిన నుడియన్ను తప్పదే పరిపాలిశుద్ధుదరిందలే ఆచంద్రార్కవాద కీర్తిను పడదంతా రాఘవ. సాక్షాత్ పరమదైవ పరమాత్మ ఇంతీపరి రఘునందనను ఏకపత్ని వ్రతమహిమియన్ను వ్యక్తపడిసుత్త సీతే సీతే ఎందు కూగి కరియుత్త నేనిల్లద ఈ వన శూన్యవాగిది ఎంత పంచవటి ఎల్ల శూన్యవాగిది యావడియల్లు నిల్లలు కుళ్ళిరలు తిన్నలు ఉండలు మనవిల్లా సీతే నేను ఎల్లి